సుమారి గామను తుదును ఇందరాసనం బాటి దేవతయాందరణాలే గామను తుదును సిద్ధ సమాధి ఇందర గామను తుదును సాధ్మిచారి గామను తుదును జతి సతి సంతోకి గామను తుదును వీరకరారే గామను తుదును పండత పడున్నర కీశ్వరా